దట్ వాజ్ మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు సింగింగ్ బ్రహ్మేంద్ర సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కృతి స్థిరత నహి నహి రే. హోప్ యు ఎంజాయ్డ్ ఇట్. ద నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఈజ్ ఫ్రమ్ ది 1938 మూవీ స్ట్రీట్ సింగర్ అండ్ ఇట్ ఈజ్ రిటర్న్ బై యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఎ ఠుమ్రి. ఇట్ వాజ్ రిటర్న్ బై ద లాస్ట్ ఎంపరర్ ఆఫ్ అవధ్ వాజిద్ అలీ షా అండ్ కంపోజ్డ్ బై ఆర్సీ బొరాల్ అండ్ సంగ్ బై ద ఫస్ట్ ఎవర్ సూపర్ స్టార్ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్ శ్రీ కుండన్ లాల్ సైగల్. లెట్ అస్ లిసన్ టు దిస్ బాబుల్ మొరా.

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.